శిశ్ర కంఠశిల్పి వచ్చింది ఉదిత్ నారాయణ్, సంగీత సంయోజన ప్రేమానంద్, గీతిగారు శ్రీకాంత్ గౌతమ్, చలచిత్ర పారివేణి కహే అలగా కరీ.